శ్రోతులకు హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా ఉదయం 8 అయింది. మొదలవుతున్నది మన సంగీత ప్రయాణం ఇక్కడ మన RM3 రేడియో ఛానల్ మీద. Hoping that it's a great Sunday morning. June yoka aro tarikuna June nela yoka toli varam toli weekend. Yes, just corrected. It's a yedo tarikuna. Already is 7th of June, ladies and gentlemen. Ade kala chakramamlo tirugutu oka kotta nelalo praveshinchi unnam. It's all happening here, it's all happening live.

బ్రహ్మాండకరమైన ప్రారంభం మై చక్కనైన పాటతోనే కొత్త ఆశతులతో కొత్త ఆశలతోనే ఇంకొత్త సందేశాలతోనే ఉదయించింది ఇంకొకటి మనోహరమైన ఉదయం. దృఢ నమ్మకంతోనే చక్కనైనవి విశ్వాసాలతోనే ఇంకొకటి మనస్సులో నున్న మాటలతోనే ప్రారంభం చేసే యొక్క సదవకాశం కలిగింది మనమందరికీ.

అవునండి శ్రోతలారా, ఈ అందమైన ఉదయాన్నం మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వక స్వీటెస్ట్ గుడ్ మార్నింగ్. కొత్త రోజు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మన జీవితాన్ని మరింత అందంగా చేయడానికి చేరింది. అలా ప్రతిరోజు ఆ సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. అలాగే మనం చక్కగానే కొంతవరకు ఆలోచిస్తే జీవితంలో కూడా ప్రతి రోజు ఆ కష్టానికి తరువాత ఒక మంచి సమయం వస్తుంది. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఆశను వదలకండి.

ప్రేమ అంటే ఎవరో మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు మనల్ని ప్రేమించే వారిని గౌరవించడం కూడా ప్రేమలో గొప్ప బహుమతి ఖరీదైన వస్తువులు కాదు ప్రేమలో సమయం శ్రద్ధ నమ్మకం అవి గొప్పవే

ఎనిమిది బావైంది సమయం. ఇప్పుడు ఈ జూన్ నెల ఉదయపు ఆదివారపు ప్రసారంలో హోపింగ్ దాట్ యూ డూయింగ్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ అవుట్ దేర్. మరొకండి ప్రియమైన శ్రోతలారా, మనైనాటి కార్యక్రమంలో మీరు కూడా మాతోనే పాల్గొనవచ్చు. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఆన్ 94.6 అండ్ 98.2 MHz. మరొకండి మీ టెక్స్ట్ మెసేజెస్, మీ చిన్ని ఎస్ఎంఎస్ ఆల్వేస్ ఆన్ 5789-3663.

So ladies and gentlemen, isama yana tea break, coffee break, isama yana mi tea tagutu coffee tagutu karyakramam vintunam mi kandariki ma prema purvaka abhinandanalu. ఈరోజు మీరు అద్భుతంగా గడపాలని కోరుకుంటూ కమ్ జాయిన్.

us here mana live prasaram lo నిన్నటి గురించి పశ్చాత్తాపం వద్దు, రేపటి గురించి భయం కూడా వద్దు. ఈరోజును ఎంతో ఆనందంగానే మాకు ఒక ప్రత్యేకమైన జీవితం యొక్క రూపంగా బహుమతిగా పొందింది. ఎందుకంటే మన చేతిలో ఉన్నది క్షణమే. అలా విజయం రావాలంటే మన జీవితంలో అదృష్టం మాత్రమే కాదు, క్రమశిక్షణ కూడా అవసరం. ప్రతిరోజు చిన్న అడుగు వేయండి, ఒకరోజు పెద్ద గమ్యానానికి చేరుకుంటారు.

To all the fathers out there, ladies and gentlemen, Tandri anevadu kevalam oka vyakti kadu. Oka balam, oka rakshana kavacham. Tana pillala santosham kosam enno tyagalu chestadu. Tana kashtalanu dachi petti kutumba ante kutumbam navvalani korukuntaru. మా అమ్మ ప్రేమను వ్యక్తపరుస్తుండే నాన్న ప్రేమను ఆ బాధ్యతగా చూపిస్తాడు.

సో ప్రియమైన శ్రోతలారా, మనం మీరు నమ్ముతారు కొద్ది క్షణాల క్రితమే ప్రారంభమైన కార్యక్రమం యొక్క అర్ధభాగాన్ని కొద్ది నిమిషాలు మనం దాటిద్దాం. ఆల్రెడీ ఉదయం 8:29. Let's go with some dedications. Goes out to Wayne Naraidu, birthday Rozu from Saint Pierre. Wishes coming from Amma Nana Luvikas and Rina. Amma Surya, Pratima, Anita, Jevin, whole Ramasami family, Suradu, Kurusami, Naraidu, Ramya. Ramana and whole families and friends, Vaipuna. Many happy returns of the day to you, my good friend Wayne. Let's dedicate this one also to friends and families, to Padmini, Kovi, Vimi, Goindan, Priti, Konai, Shivrani, Parmesar, Purnima, Sipol, Vidula, Rajeshar, Sarika, Shela, Vishwani, Uchama family. Have a very sweet and nice day too.

Yes, ladies and gentlemen, meekosame manam cheri unnam. Ee roju mee jeevitam aanandam nindalani, mee intlo santosham velli viriyalani, and aarogyam baagundalani. So the motto could be navvutune undandi, santoshangane undandi. మంచి మాటలు మాట్లాడుతూనే ఉండండి, ఇంకా మంచి పనులు కూడా చేస్తూనే ఉండండి. సో శుభోదయాలు, శుభదినం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. ఈరోజు ఎవరెవరు ట్యూన్ చేయలేదు ఇంకా, సో త్వరగా రండి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ హియర్ లైవ్ ఆర్ఎం 3 94.95.6 and 98.2 మెగాహెర్ట్జ్.

That's about all happening, ladies and gentlemen. Konnisarlu, jeevitamlo manaku ento priyamaina vyakti. Mada daggara lekapovachu, it can happen. Kani duram premanu tagginchadu, idi meeru nammutaru. Nijamaina prema aithe prati gyapakamlo, prati alochanalo, prati hrudaya spandanalo untundi. సో కొన్ని కొన్నిసార్లు ఎవరైనా మీరు మిస్ అవుతున్నప్పుడు బాధపడటం అది సహజమే. ఎందుకంటే వారు మన జీవితంలో ఎంత ముఖ్యమో అది తెలియజేస్తుంది. ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ సమ్వన్,

ప్రేమ అంటే కేవలం ఒక చిన్ని ఐ లవ్ యు అని చెప్పడం కాదు. ఎడుతి వ్యక్తి మాట్లాడలేకపోయినా వారి మనస్సును అర్థం చేసుకోవడం ప్రేమే ఏం చెప్తారు. వారి సంతోషంలో మన ఆనందాన్ని వెతకడం కూడా ప్రేమే. వారి బాధలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అని చెప్పకుండా వారి పక్కన నిలబడడం అది ప్రేమ.

జీవితంలో ప్రియమైన శ్రోతలారా, ఈ రెండు విషయాలను తప్పనిసరిగా గుర్తించుకోండి. మాట్లాడే ముందు ఆలోచించండి. కోపం వచ్చినప్పుడు కొద్దిసేపు మౌనం పాటించండి, ఎందుకంటే గాయం మానిపోతుంది. కానీ మాటల వల్ల వచ్చిన బాధ చాలా కాలం గుర్తుస్తుంది.

That's it, ladies and gentlemen. కొన్ని నిమిషాల్లో మన ఈనాటి కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. That was so nice meeting you. It was all happening on 94, 95.6 and 98.2 megahertz with your friend Rajendra. Hoping for a very nice and good Sunday to all of you. You take care. And దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. Happy Sunday. Enjoy. Namaskaram.